0: తిన్ ఐడియా
1: ఏడో పాప మనుషులు అంతా సుమ్మనే ఇద్దే
0: సుమ్మనే ఇద్యో సోంబేరి ఆగిద్యో
1: ఏ సాక్ మాడు నిన్న బరీ సిట్ బర్ మేడ
0: ಸಿಟ್ಟು ಬರಬೇಕಾಗಿರೋದು ನರಮಾನವರ ಮೇಲೆ, ನನ್ನ ಮೇಲೆ ಯಾಕೆ ಮಾಡ್ತೀಯ?
1: ನೀನು ಮಾನೀಚ ನಿಗಿ ನಿಗಿ ಅಂತ ಉರಿದು ನನ್ನ ಬೋಳು ಮೈಯನ್ನೆಲ್ಲ ಸುಡ್ತೀಯ.
0: ನಿನ್ನ ಹತ್ರ ಕಾಡ ಹರಟೆ ಹೊಡಿತಾ ತಡವಾಗೋಯ್ತು.
2: ಏ ಕಿರಣಗಳೇ, ಏ ಕಾಮನೆ ಬಿಲ್ಗಳೇ, ಬನ್ನಿ ಬನ್ನಿ, ಹೋಗೋಣ ಹೋಗೋಣ ಬನ್ನಿ.